శ్రీ ఆనంద యో బృహద్ నారదీయ పురాణ పురుషోత్తమ మహాత్మకు యో జున్ 19వ అధ్యాయాలు గారి యథామతి విస్తార్ గరియో శ్రీకృష్ణ గోవింద హరే మురారే నాథ నారాయణ వాసుదేవో అనంత వైకుంఠ ముకుంద కృష్ణ గోవింద దామోదర మాధవేది హే కృష్ణ బృందావన గోపియారే సత్య సుందర రూపధారే హే విశ్వవ్యాపి త్రయతాబారే ఉదార హంరోగర హే మురారే నారాయణ ఓ శ్రీకృష్ణ.